0: Polizia intensiva. Ieri ho silenzio. Uscapias. Se si passano capias, carti, usciano che io. Cusica, fortanteu, cheia piasca. Que o que sabe é cameleira.
1: सुनते रहिए शिवा रेडियो, जहां है आनंद ही आनंद।